0: లతగారు లతగారు ఏమండి ఏమైందండి
1: దయ్యాలు
0: దయ్యాల ఎక్కడండి ఎక్కడ కనపట్లేదే భలేవారే